0: మీడియా పార్ట్నర్ రేడియో ఫలా.
1: Radio station for people who love music. 97.1 FM.